0: నమస్తంగ పేఖే నమస్తంగ లేఖే
1: నమస్తంగ గాయ నమస్తంగ జాయే
0: నమస్తంగ గంజే నమస్తంగ పంజే
1: నమస్తంగ నామే నమస్తంగ టామే
0: నమస్తంగ కర్మం.